మీరు పండిన కర్ణాటక శాస్త్రీయ సంగీత తుళు కీర్తనలని కేందరు. వయలిన్ అంచని రాగ సంయోజనమంతిదు నిర్దేశనమంతినారు విద్వాన్ శ్రీ టిజి గోపాలకృష్ణన్. మృదంగ విద్వాన్ శ్రీ